0: 3
1: మెరాన్ ఐరన్ స్టోర్ హాలాని హోల్సేల్ డిపు అ నేమ్ టు బి ట్రస్టెడ్
2: సరియా గార్డర్ టీఎల్ ఎంగల్ చేనల్ పట్టి లోహీ దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతి క్రేష్ ఐ రంగ్ వగేరా బజార్ కా బారియా దస్తయాబ్ ఐ
1: హాని యచు మెరాన్ ఐరన్ స్టోర్ నజ్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాలాని
2: రాప్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ ముగల్ 03003204372 ఐ 02424601 00